నమో యోగ యోగేశ్వరం పరమ సిద్ధే నమో రాజరాజేశ్వరం పరమ వృద్ధే నమో సహస్రపాణి నమో అస్త్రమాణి నమో పరమ జాత నమో లోకమాత అప్రేక్షీయ పరమీయ భోగ్య భోగతే నమో యోగ యోగేశ్వరం పరమ జోగతే నమో నిత్యనారాయణే క్రూరకర్మే నమో ప్రేత ప్రేతో దేవేశ్వరమే నమో రోగహర్త నమో రాగరూపే నమో శాశ నమో భూపే నమో దానదాన్యే నమో మనమాన్యే నమో రోగరోగి నమో సంశనామే నమో మంత్రమంత్రం నమో యంత్రయంత్రం నమో ఇష్టే నమో తంత్రతంత్రం సదా సచ్చిదానందో సత్రం ప్రణాసి గ్రీవణ అనూపే రూపే సమాసీ సదా సద్దా బుద్ధదా బృద్ధకర్త అదూర్ద

గంజన దోష భంజన ఆదులుపాసుదయాంగీన కంగన అతమయ గురుకపారు సర్వలాయ సర్వకాయక సర్వగురుపారు సర్వగంత సర్వహంత సర్వతీయనపేఖ సర్వసాధన జాని జయ రూపరాంగారేఖ పారంభీ ప్రాణ జాత హే నిర్భాగత నేత కో